మార్గదర్శకం ఇస్తున్నాడు, హరీమ్ని ఇస్తున్నాడు, అమీర్ నేను ఇస్తున్నాను, సంగాల్ నేను ఇస్తున్నాను, రాజీవ్ మహారాజే ఒప్పదన్నాడు. మహారాజ్ ఎంతంతా ఇట్లే దొరికాయి కారం బి ఎత్తే, మకాన్ బి ఎత్తే, జమీనా బి ఎత్తే, పుత్ర తియానే బి సాథ్ నీ దేనా, కేడీ వస్తువు మేరే నాల్ జాయేగీ, తో హజూర్ కహో జై మార్గ కే గరే